మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, కృష్ణపక్షం అష్టమి అనగా సెప్టెంబర్ 4వ తారీఖు ఈరోజు శుక్రవారం. నేటి యువవాణి కార్యక్రమంలో భాగంగా యువతీ యువకులకు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మరియు కృష్ణాష్టమి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా వినండి ఒక మంచి మాట. సంపద కంటే చదువు గొప్పది, ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి కానీ చదువు మనల్ని కాపాడుతుంది. అందుకే చదువు ముఖ్యం. అంతే కదండి, డబ్బు అనేది వస్తుంది పోతుంది కానీ మనం చదువుకున్నది చదువు మన దగ్గర నుండి ఎవరూ దొంగిలించలేరు. అది మన దగ్గరే ఉండి మనల్ని ప్రయోజకులుగా మార్చి జీవితంలో ముందుకు సాగుదలకు ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. అందుకే సంపద కన్నా చదువుకున్నవాడు గొప్పవాడని అంటారు. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, యువవాణి కార్యక్రమంలో భాగంగా కొన్ని ఉద్యోగ భర్తీలను గురించి తెలుసుకుందాం. అండమాన్ మరియు నికోబార్ పరిపాలక విద్యా డైరెక్టర్ పరిధిలోని గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రల్ పోస్టులలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు నియామక ప్రకటన జారీ చేయడం జరిగింది. పోస్టు పేరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. పోస్టు యొక్క వర్గం గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్. మొత్తం పోస్టుల సంఖ్య 44. దీనిలో ఎస్టీ 2 పోస్టులు, ఓబీసీ 20 పోస్టులు, జనరల్ 14 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 8 పోస్టులు. వయోపరిమితి 30 సంవత్సరాల వయసు గలవారై ఉండాలి. విద్యా అర్హతలు ఇచ్చిన సబ్జెక్టుగా ఫిజికల్ ఎడ్యుకేషన్లో 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా ఇచ్చిన సబ్జెక్టుగా ఫిజికల్ ఎడ్యుకేషన్తో 45% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ లేదా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గుర్తింపు పొందిన క్రీడలు లేదా ఆటలు లేదా అథ్లెటిక్స్లలో జాతీయ లేదా రాష్ట్ర లేదా అంతర్జాతీయ విశ్వవిద్యాలయ పోటీలలో పాల్గొని ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయటకు ఆఖరు తేదీ 17/9/2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు విద్యా అర్హత ఆసక్తి గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసిందిగా మనవి. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేటకు recruitment.edinna@gmail.com వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

శ్రోతలు, నేడు దాదాభాయ్ నవరోజీ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. దాదాభాయ్ నవరోజీ 1825 సెప్టెంబర్ 4 ముంబై రాష్ట్రంలోని నవసారా అనే ప్రాంతంలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పలన్జీ జోధిర్ మత పురోహితుడు. ఈయన పార్సీ మతానికి చెందిన విద్యావేత్త, మేధాశక్తి, పత్తి వ్యాపారి, తొలితరం రాజకీయ సామాజిక నాయకుడు. ఇతను 1892 నుండి 1895 వరకు పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్లో కొనసాగాడు. ఇతను అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈయనను పిలుస్తారు. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించక ముందు నుంచే స్వాతంత్ర్య కోసం గలమెత్తాడు. స్వరాజ్యం అనే పదం మొట్టమొదటిగా వాడింది ఇతనే. నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపకులలో ఒకడు. నవరోజీ ఏఓ హ్యూమ్ దిన్షా ఎదల్జీ వాచాలు కలిసి భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించారు. ఇతను రాసిన పుస్తకం పవర్టీ అండ్ ఆన్ బ్రిటల్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండి బ్రిటన్కు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం. భారతదేశంలోని తొలితరం పారిశ్రామికవేత్త అయిన జేఆర్డి టాటా లాంటి వారికి ఈయన మార్గదర్శి. 1992 లండన్ వెళ్ళి అక్కడ లిబరల్ పార్టీ తరపున పార్లమెంటుకు ఎన్నయ్యాడు.

0: అలా ఎన్నికైన తొలుత భారతీయుడు పార్లమెంట్లో భారతీయ స్థితిగతులను గురించి వివరిస్తూ అక్కడి వారికి స్వయం ప్రతిపత్తి కలిగించాలని తన గళం వినిపించాడు. బ్రిటన్ భారతదేశం నుంచి సంపదను తరలించు పోతూ దేశాన్ని ఎలా దివాలా తీస్తుందో ఒక పుస్తకం రాశారు. ఆ ప్రభావంతో ఆంగ్లేయులు ప్రభుత్వ భారత్లో పరిపాలన సంస్కరణలు చేపట్టింది. నవరోజీ 1917 సంవత్సరం జూన్ 30న బొంబాయిలో మరణించారు. ఒక కుటుంబంలో సమస్య వస్తే పిల్లలు తండ్రి వైపులా చూస్తారు, అదేవిధంగా భారతదేశానికి సమస్య వస్తే అతని వైపు చూస్తుందని గాంధీజీ నవరోజీ గారి గురించి ప్రశంసించారు. శ్రోతలు, దాదాభాయ్ నవరోజీ జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
2: 1 2 3 check check hello check are check kiya kya tune check kiya kya

0: डराने का ना रे।
1: चेक चेक, हेलो चेक।
0: अरे अपना HIV स्टेटस चेक किया क्या?
2: नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడొక సూచన.

0: సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారత వేదిక మీ ద్వీపం మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి.
1: శ్రోతలు సూచన విన్నారు కదా? శ్రోతలు, నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆర్ దుర్గామణి గారి ద్వారా సంభాషణను విందాం.
2: ఆల్ ఇండియా రేడియో శ్రీ విజయపురం శ్రోత మహాశైలందరికీ మా ఆత్మీయ భక్తిపూర్వక నమస్కారాలు.

భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా భక్తి ఒక్కటే. మినీ ఇండియాగా విలసిల్లుతున్న మన అండమాన్ నికోబార్ దీవులలోని తెలుగు, తమిళ మరియు ఇతర భాషా సోదర సోదరిమణులందరికీ శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి శుభాకాంక్షలు. ముందుగా ఈ పండుగను మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాలలో తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణమాసం లేదా కొన్ని ప్రాంతాల సంప్రదాయం ప్రకారం భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథినాడు కృష్ణాష్టమిని జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇది సాధారణంగా ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా అష్టమి తిథినాడు జన్మించాడు. ఆయన అర్ధరాత్రి వేళ రోహిణి నక్షత్రంలో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. భగవద్గీత 4వ అధ్యాయం 8వ శ్లోకం: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భూమిపై పాపం పెరిగిపోయి కంసుడి లాంటి రాక్షసుల అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు సజ్జనులను, సాధువులను రక్షించడానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు. శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక పరిపూర్ణ మానవుడు, గొప్ప తత్వవేత్త, అంతకుమించి జగద్గురువు. జీవితాన్ని కష్టాలలో కూడా ఎలా నవ్వుతూ సాగించాలో, కురుక్షేత్రం లాంటి యుద్ధరంగంలో కూడా మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో భగవద్గీత ద్వారా జగత్తుకు బోధించారు. అందుకే ఆ భగవానుడు జన్మించిన రోజును మనం ఒక పండుగగా, ధర్మరక్షణకు ప్రతీకగా జరుపుకుంటాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. దీని అర్థం ఏమిటంటే, ఎప్పుడు ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో ఆ సమయంలో భగవంతుడు భూమిపైన అవతరిస్తాడు. ఇది భగవద్గీతలో 4వ అధ్యాయంలోని 7వ శ్లోకం. ఇక ఆ నల్లనయ్య భూమిపై అవతరించిన ఆనాటి దివ్య వృత్తాంతంలోకి వెళితే, మధురా నగరానికి రాజు ఉగ్రసేనుడు. ఆయన కుమారుడు కంసుడు. మహాక్రూర స్వభావం కలవాడు. తన సోదరి దేవకి అంటే అతనికి ప్రాణం. ఆమెను వసుదేవుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. స్వయంగా కంసుడే రథసారథి అయ్యి చెల్లిని అత్తవారింటికి తీసుకెళ్తుంటాడు. అంతటి ప్రేమానుబంధం ఉన్న ఆ అన్నా చెల్లెళ్ల బంధాన్ని కాలం ఒక్క క్షణంలో మార్చేసింది. హఠాత్తుగా వినిపించిన ఆకాశవాణి పలుకులు కంసుడిలోని రాక్షసుడిని నిద్రలేపాయి. ఓ కంస, నీ సోదరి దేవకీదేవి 8వ సంతానమే నిన్ను అంతం చేస్తుంది అని ఆకాశవాణి హెచ్చరిస్తుంది.

అది వినగానే కంసుడు చెల్లెలపై ఉన్న ప్రేమను మర్చిపోయి కత్తిదోస్తాడు. కాని వసుదేవుడు అడ్డుపడి, కంస, నీకు పుట్టబోయే బిడ్డల వల్లే కదా భయం. నా భార్యను వదిలే, మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాం అని ప్రాధేయపడతాడు. దాంతో కంసుడు వారిని చంపకుండా కారాగారంలో బంధిస్తాడు. కాలక్రమేణా ఆమెకు పుట్టిన 6 సంతానాన్ని నిర్దయాత్మకంగా చంపేస్తాడు కంసుడు. ఆ తర్వాత ఆమె గర్భాన ఏడవ సంతానం కలుగుతుంది. ఈ బిడ్డ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి సయ్య, ఆయనే ఆదిశేషుడు. ఈ బిడ్డను కంసుడి నుండి రక్షించడానికి భగవంతుడు ఒక అద్భుతమైన లీల చేశాడు. తన దివ్యశక్తి అయిన యోగమాయ ద్వారా కంసుడికి తెలియకుండా రాత్రికి రాత్రే దేవకీ గర్భంలో ఉన్న బిడ్డను గోకులంలో ఉన్న వసుదేవుడి మొదటి భార్య అయిన రోహిణీదేవి గర్భంలోకి మార్చేశాడు. మరుసటి రోజు ఉదయం కారాగారంలో దేవకీదేవి గర్భస్రావం అయిందని, బిడ్డ చనిపోయాడని కంసుడు భ్రమపడి సంతోషించాడు. కానీ గోకులంలో రోహిణీదేవి గర్భాన పరమ బలశాలి, తెల్లటి శరీర ఛాయ కలిగిన ఒక అద్భుతమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడే బలరాముడు. దేవకీ గర్భం నుండి రోహిణీ గర్భంలోకి ఆకర్షించబడడం వల్ల ఈయనకు సంకర్షణుడు అనే పేరు కూడా వచ్చింది. బలరాముడు గోకులంలో సురక్షితంగా పెరిగాడు. ఇక అష్టమ సంతానం, శ్రీకృష్ణ దివ్య జనన వృత్తాంతం. ఇక లోకమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ దివ్య గడియలు రానే వచ్చాయి. ఈ పుణ్యగడియలలోనే మన తెలుగు సంప్రదాయం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి అని పిలుచుకుంటాం. అదే సమయంలో ఉత్తర భారతదేశ సంప్రదాయం ప్రకారం భాద్రపద కృష్ణపక్ష అష్టమి అని పిలుచుకుంటారు. విషయం ఒక్కటే, తిది ఒక్కటే, పండుగ వచ్చే రోజు ఒక్కటే. కానీ పిలిచే విధానంలో తెలుగువారికి అది శ్రావణమాసం, ఉత్తర భారతీయులకు అది భాద్రపద మాసం. పద్ధతులు ఏవైనా, పిలిచే పేర్లు ఏవైనా, జగద్గురువు ఆ కృష్ణ పరమాత్మ రోహిణీ నక్షత్రాన అర్ధరాత్రి వేళ అవతరించిన పవిత్ర తిది మాత్రం ఒక్కటే. శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా 8వ రోజైన అష్టమ తిదినాడే జన్మించాడు. అందుకే దీనిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పిలుచుకుంటాం. లోకమంతా ఎదురుచూస్తున్న ఆ 8వ సంతానం మన శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించే సమయంలో దేవకీ వసుదేవుల ఎదుట శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాధారి అయి సాక్షాత్కరించి తాను శిశువుగా జన్మించబోతున్నానని చెప్తాడు. పుట్టగానే తనను రేపల్లెలోని నందుని ఇంట విడిచిపెట్టమని ఆదేశిస్తాడు. పరమాత్ముడు చిన్న శిశువుగా మారగానే అక్కడ ఒక అద్భుతం జరిగింది. కాపలాదారులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుని చేతికి కాలికి ఉన్న ఇనుప సంకెళ్ళు వాటంతట అవే ఊడిపోయాయి. పెద్ద పెద్ద తాళాలు వేసిన జైలు ఇనుప తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు ఆ బాలకృష్ణుడిని ఒక వెదురుగంపలో పెట్టుకుని తలపై మోస్తూ గాలివానలో బయలుదేరాడు. ఎదురుగా యమునానది భీకరంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాలకృష్ణుడి పాదాలు తాకగానే యమునానది శాంతించి వసుదేవునికి దారి ఇవ్వడానికి రెండుగా చీలిపోయింది. అంతేకాదు, పైనుంచి ఉరుములు మెరుపులతో భయంకరమైన వాన కురుస్తుంటే తమ్ముడికి కాపలాగా వరసంచుక్క కూడా తగలకుండా అన్న అయిన ఆదిశేషుడు సర్పాకారంలో వసుదేవుని వెనుక నడుస్తూ తన పడగలను గొడుగుగా పట్టాడు. యమునానది దారి ఇవ్వగా ఆదిశేషుడు నీడపట్టగా వసుదేవుడు సురక్షితంగా రేపల్లె చేరుకుని యశోదమ్మ ప్రక్కన బాలకృష్ణుణ్ణి పడుకోబెడతాడు. రేపల్లెలోని వారంతా యోగమాయ ప్రభావంతో గాఢ నిద్రలో ఉండగా యశోదమ్మకు జన్మించిన ఆడబిడ్డ అయిన యోగమాయని తీసుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు వసుదేవుడు. తెల్లవారుగానే కంసునికి దేవకికి 8వ సంతానం పుట్టిందనే వార్త తెలిసి ఆడపిల్లాని చూడకుండా చంపబోతాడు. కానీ ఆశ్చర్యం, ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాలతో దివ్య ఆయుధాలతో దుర్గాదేవిగా ప్రత్యక్షమై కంసుడిని చూసి బిగ్గరగా నవ్వుతూ, ఊరీ మూర్ఖుడా, నన్ను చంపి నువ్వేం సాధిస్తావు.

నిన్ను సంహరించేవాడు ఇప్పటికే పుట్టాడు. ఆయన రేపల్లెలో సురక్షితంగా పెరుగుతున్నాడని హెచ్చరించి అంతర్ధానమవుతుంది. గోకులంలో నందనందనుడైన గోపాలకృష్ణుడు పుట్టాడనే వార్త తెలియగానే గోపాలురు ఆనందానికి అవధుల్లేవు. ఆ సంతోషంతో గోపికులందరూ తమ ఇళ్ళల్లో ఉన్న శ్రేష్టమైన పదార్థాలను ఆ బాలకృష్ణునికి కానుకలుగా తీసుకుని నందుని ఇంటికి పరుగులు తీశారు. పాటలు పాడారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి మీద ఒక భక్తిగీతం పాడుకుందాం. హరి సుందర నందముకుందా

ஹரி கோவிந்தா ஹரி நாராயண ஹரி ஓம். ஆனாடு கோபிகளு தச்சின ஆ பதார்த்தாலனே ஈரோஜு மனம் கண்ணையக்கு பக்தித்தோ பிரசாதாலுகா சமர்ப்பிச்சுக்கொண்டுன்னாம். கண்ணையக்கு எந்தோ இஷ்டமைன பச்சிவெண்ண, மேகட, சிக்கட்டி பாலு பெருகுதோ பாட்டு அட்டுக்கலுதோ சேசின பெல்லம் அட்டுக்கலு, சலுமிடி வடப்பப்பு, தீபி பதார்த்தாலு, பிண்டு வண்டலு மன பத்தி பிரகாரம் இல்லல்லோ பிரத்யேகங்க தயாரி சேசி நிவேதிஸ்துன்னாம். சாட்சாத்து ஆ சின்ன கிருஷ்ணுடே மன பூஜகதிலோக்கி நடிச்சு வச்சி ஆரகிஸ்துன்னாடேனே பாவன பிரதி பக்துனி குண்டெல்லோ பரமானந்தாన్ని நிம்புதுంది. శ్రోతలారా, ప్రసాదాలతో పాటు కృష్ణాష్టమి అనగానే మనకు గుర్తొచ్చే మరో అద్భుతమైన సంప్రదాయం ఉట్టి కొట్టడం. ఆనాటి బాలకృష్ణుడి లీలలకు ప్రతీకగా ఉద్భవించిందే ఈ ఉట్టి కొట్టే సంప్రదాయం. నేడు దేశవ్యాప్తంగా, అలాగే మన అండమాన్ శ్రీ విజయపురంలోని యువతలు గోవిందా గోవిందా అంటూ జట్లు జట్లుగా చేరి ఆ ఉట్టిని కొట్టడానికి ఉత్సాహంగా వస్తారు. భక్తితో పాటు ఎంతో సాహసం, సమైక్యత దాగి ఉన్న ఈ ఉట్టి వేడుక కృష్ణాష్టమి పండుగకు అసలైన ముగింపు, అలాగే పరమానందం కూడా. మన అండమాన్ శ్రీ విజయపురంలోని ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు లభించాలని ఆశిస్తూ

0: ராதிக பரிவேஷ்டுண்டோ ரசேஸ்வரனுக்கு மங்களம், மங்களம் ஜெய மங்களம், மானல்ல நயக்கு மங்களம், மங்களம் ஜெய மங்களம்.
1: శ్రోతలు, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆర్ దుర్గామణి గారి ద్వారా సంభాషణ విన్నారు కదా.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా జన్మాష్టమి సందర్భంగా ఆర్ దుర్గామణి గారి ద్వారా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకున్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.